0: திருமந்திரத்திலிருந்து ஒரு பாடல், செம்பொன்னாகும் சிவய நம எனில் செம்பொன் ஆக திரண்டது சிற்பரம், செம்பொன் ஆகும் ஸ்ரீயும் கிரியும் என செம்பொன் ஆன திரு அம்பலமே என்பதுதான் அந்த திருமந்திர பாடல். இதன் பொருள், சிவாய நம என்று கூறினால் செம்பு பொன்னாகும், ஆகாயம் தன் நிறத்தை செம்மையிலிருந்து பொன்னிறத்திற்கு மாற்றிக்கொள்ளும், ஸ்ரீம் மற்றும் கிரீம் என பஞ்சாட்சரத்துடன் இணைத்து சொன்னால் செம்பு பொன்னாகும், சிவாய நம என்று கூறினால் செம்பாக இருக்கும் உடல் முழுவதும் பொன்னாகும்.
1: பக்துலகு கமனிக, ప్రతీ నెల రెండవ శనివారం సందర్భంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆక్లాండ్ శ్రీ బాలాజీ ఆలయంలో శ్రీ సుదర్శన మరియు యోగ నరసింహ స్వామి వారికి ప్రత్యేక హోమం, పూజ మరియు అర్చన నిర్వహించబడుతుంది. హోమ నిర్వహణకు విరాళం $101, పేరు లేదా అర్చనకు $11. మా స్వచ్ఛంద సేవకులు మధ్యాహ్నం 1 గంట వరకు నిధుల సేకరణ కోసం దోశ కార్యక్రమం నిర్వహిస్తారు. ఒక మసాలా దోశ, సాంబారు, టమాటా పచ్చడి, కొబ్బరి పచ్చడి మరియు మసాలా టీ $12 మాత్రమే. వేడివేడిగా ఆలయంలోనే భుజించవచ్చు లేదా మీతో తీసుకుని వెళ్ళవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మొత్తం ఆదాయం ఆలయ నిర్వహణ ఖర్చుల కోసం వినియోగించబడుతుంది. రండి, ప్రార్థించండి, ఆలయానికి మీ వంతు సహకారం అందించండి, శ్రీ స్వామివారి ఆశీర్వాదాలు పొందండి.
0: వాన్ముఖిల్ వళాదు పేయ మలివళం సురక్క మన్నన్ కోన్మురై అరసు సేయ కురవిల్లాదు ఉయర్గల్ వాళ నాన్మరై అరంగల్ ఓంగ నత్రవం వేల్విమల్గ మేన్మైహుల్ సైవనీది விளங்குக உலகமெல்லாம்.